0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర రావు. కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర, జగన్మోహిని రాగం, రూపకతాళం, త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Karnataka classical violin concert by Shri Mutnuri Srinivasa Narasimhamurthy. He is accompanied on mridangam by Shri V. Kamalakar Rao. Shri Narasimhamurthy begins his recital with the composition of Tyagaraja Swami, Shobhillu Saptaswara, in Rag Jagannmohini, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి. నిన్నే నమ్మితినయ్యా, మైసూర్ వాసుదేవాచార్ రచన, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్ర చాపుతాళం.
1: You will now listen to a composition of Mysore Vasudevachar, Ninne Nammithinayya, and Rag Simhendra Madhyamam set to Mishra Chaputal.

0: మరుగేలరా ఓ రాఘవ జయంత శ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: Now listen to a composition of Tyagarajaswami, Marugelara O Raghava, in Rag Jayanta Shri set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర రావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నా జీవాధార, బిలహరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You are listening to a Carnatic classical violin concert by Sri Mutnuri Srinivasa Narasimhamurthy. He is accompanied on mridangam by Sri V. Kamalakara Rao. Sri Narasimhamurthy continues his recital with a composition of Thyagaraja Swami, Na Jeeva Dhara, in Raag Bilahari set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జగదోద్ధారణ కాపీరాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: శ్రీ నరసింహమూర్తి కంక్లూడ్స్ హిజ్ రిసైటల్ విత్ ఎ పురందరదాస దేవరనామ జగదోద్ధారణ ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వైరోన్ వాద్యక చేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Shri Mutnuri Srinivasa Narasimhamurthy. He was accompanied by Shri V. Kamalakara Rao on Mridangam. This program was contributed by All India Radio Vishakhapatnam for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Music Program, you will be listening to Nadaswara Recital by Sri Enugopalam Saidaru and Party. Special Dolu by Sri Gummaluri Rampandu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏనుగుపాలెం సైదులు బృందం వారి నాదస్వర కచేరీ వింటారు. స్పెషల్ డోలు శ్రీ గుమ్మలూరి రామపండు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ పాపనాశం శివనృతి గజవదన ఇన్ రాగ్ శ్రీరంజని సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన శ్రీరంజని రాగం ఆదితాళం పాపనాశం శివన్ కృతి వింటారు.

0: You're listening to Ragam 24/7 Anytime Indian Music.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి.
0: కంక్లూడింగ్ హిస్ రిసైటల్ శ్రీ ఏనుగుపాలెం సైదులు అండ్ పార్టీ నౌ ప్రెజెంట్స్ ఏ సుబ్రహ్మణ్య భారతి కృతి చిన్నం జరికెలియే రాగమాలిక.
1: కార్యక్రమంలో చివరిగా చిన్ జరికెలియే రాగమాలిక సుబ్రహ్మణ్య భారతి రచన వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic music program, you have enjoyed Nadaswaram recital by Sri Enugopalam Saidulu and Party. Special Dolu by Sri Gummalori Ramapandu. This program came to you from the studios of All India Radio Vijayawada.
1: Meerintavaku Sri Enugopalam Saidulu Brundam Vari Nadaswara Kacheri Binaru. Special Dolu Sri Gummalori Ramapandu. Nirantara Bharatiya Sangeeta Sravanti. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: ఇప్పుడు వినండి అమ్మ రావమ్మ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అమ్మ రావమ్మ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఖండచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరీ వింటున్నారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నెనరుంచరా, సింహవాహిని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri A. Severi Girish. He is accompanied on violin by Shri M. Suryadeepthi and on Murdangam by Shri P. Jayabhaskar. Continuing the concert, you will now listen to Nenarunchara, a composition of Saint Thyagaraja in Rag Simhavahini set to Aditaal.

0: ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ శంభో మహాదేవ ఇన్ రాగ్ పంతువరాళి సెట్ టు రూపక తాళం.

0: ఇప్పుడు కురంజి రాగంలో నారాయణ తీర్థ తరంగం బ్రూహి ముకుందేతి ఆది తాళం.
1: You will now listen to a tarangam of Narayana Tirtha in rag Kuranji. Bruhi Mukundeti, set to Aditala.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మధ్యమావతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆది దేవుడై ఆది తాళం.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ మధ్యమావతి ఆది దేవుడై సెట్ టు ఆది తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri A. Sabari Girish. He was accompanied on violin by Shri M. Suryadeepti and on Murdangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.